ఏ గోరే గల తందాన, ఏ రేషమి బాల తందాన, ఏ సోలా సాల తందాన, అయితే రే ఖయాల తందాన. ఏ గోరే గల తందాన, ఏ రేషమి బాల తందాన, ఏ సోలా సాల తందాన, అయితే రే ఖయాల తందాన. హమ్ తేరే తేరే తేరే చాహనే వాలే హై, హమ్ కాలే హై తో క్యా హువా దిల్ వాలే హై, హమ్ కాలే హై తో క్యా హువా దిల్ వాలే హై. హమ్ తేరే తేరే తేరే చాహనే వాలే హై, హమ్ కాలే హై తో క్యా హువా దిల్ వాలే హై.

0: పుని పుని సింగ నాద కరి భారి
1: దేవతన దారి పచారి
0: జనమద మత్త ఫిరై జగధావా ప్రతిభట కోదత కథౌ న పావా రవి శశి పవన బరుణ ధనధారి
1: భగిని కాల జమ సభ అధికారి
0: కిన్నర సిద్ధ మనుజ సుర నాగా
2: అటి సభ కే పంథ హిలాగా
0: బ్రహ్మ సృష్టి జహా లగి తనుధారి
1: నత ముఖ బస బర తీ నర నారి
0: ఆయ సుధ రహి సక